ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే 27వ తేదీ వారం బుధవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58:35. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Interior Karnataka and the northeastern region till Sunday. According to the Met Department, thunderstorms accompanied by lightning and gusty winds are likely over Kerala, Mahe, Lakshadweep, Madhya Maharashtra, Marathwada, Rayalaseema, South Interior Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal, Telangana and parts of northeast. Royal Challengers Bengaluru stormed into the final of the IPL 2026, beating Gujarat Titans by 92 runs in qualifier 1 match at Dharamshala last night. Chasing a mammoth target of 255 runs set by Royal Challengers Bengaluru, Gujarat Titans were all out for 162 with 3 balls to spare. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి. ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో గణనాథుని భక్తి గీతాలు వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో గణనాథుని భక్తి గీతాలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇంతవరకు శ్రోతలు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో గణనాథుని భక్తి గీతాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.

0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గేయం వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రకటన విన్నారు, ఇప్పుడు దేశభక్తి గేయం వింటారు.

0: దేశభక్తి గేయం విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,000

0: తీసుకెళ్ళే సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసికల్ నీరు ని కృష్ణా నదికి తీసుకెళ్లొచ్చు. 1x1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం.
1: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకొని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీ చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈ రోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
3: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుపుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని, నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై ఆకాశవాణి ఈరోజు మీకు అందించనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకి జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో వేసవి సెలవులు సద్వినియోగం, శ్రీ ఐత శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు. 8:00 ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణగారితో పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 10:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:40 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 3:00 వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మానవ మనుగడకు మహాసముద్రాలు కుమారిటి వైష్ణవి గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రయాణం ఒక పాఠశాల కుమారి భవ్యశ్రీ గారి ప్రసంగం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ చర్యలు మామనూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి అనుష గారితో పరిచయం, పరిచయకర్త మోటే చిరంజీవి. అనంతరం వేసవిలో వరి పంట సాగులో అనుభవాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచపల్లి గ్రామ రైతు జూపాక భాస్కర్ గారితో పరిచయం, పరిచయకర్త మోటే చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 15 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని 15 కేంద్రాలకు 15 ప్యాడీ క్లీనర్ మిషన్లు అందించాలని సివిల్ సప్లై అధికారులకు కలెక్టర్ సూచించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపించాలని, తూకంలో తేడాలుండకూడదని, లారీ రవాణాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జవహర్ నగర్ బిట్స్ పిలానీ సమీపంలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతున్న స్కూల్ నిర్మాణం పనులను టీజీఈ డబ్ల్యూఐడిసి సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డిఈఈ వెంకటేష్ పరిశీలించారు. 2 ఏళ్లలో పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తామన్నారు. కీసరగుట్టలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మను చౌదరి వెల్లడించారు. చారిత్రక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల్లో హెరిటేజ్ వాక్ నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కీసరగుట్ట నంది విగ్రహం నుంచి కొండపై ఉన్న ఆలయం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఎంపీఓలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి చేరేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు సూచించారు. మంత్రి అధ్యక్షతన ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు, సఖీ కేంద్రాల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులు, సీలింగ్ లీకేజ్ సమస్యలను వర్షాకాలానికి ముందే పరిష్కరించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అత్యాధునికంగా రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ రైల్వే పథకంలో భాగంగా 28 కోట్ల రూపాయలతో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఈ స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టింది. 3 ప్లాట్ఫామ్లపై 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను రాజస్థానీ శైలిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. సర్క్యులేట్ ఏరియాతో పాటు ప్లాట్ఫామ్ల విస్తరణ, యాక్సెస్ రోడ్ల పనులు పూర్తి కావచ్చాయి. బుకింగ్ కార్యాలయంలో పోర్టికో, ఫాల్స్ సీలింగ్, దివ్యాంగుల కోసం ర్యాంపుల ఏర్పాటు పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నిర్మిస్తున్న పారడైజ్ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. సుమారు 2,232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 18.15 కిలోమీటర్ల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపడుతోంది. ఇందుకోసం దాదాపు 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇందులో 113 ఎకరాల భూమి రక్షణ శాఖ పరిధిలో ఉంది. మిగిలిన 84 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది. ప్రైవేట్ ఆస్తులకు ఆయా ప్రాంతాల విలువను బట్టి గరిష్టంగా గజానికి 110,000, కనిష్టంగా 90,000 రూపాయలు పరిహారం ధరను నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల అమల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ సమావేశ మందిరంలో ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎంపీ రాజేందర్ శాఖల వారీగా సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడకూడదని సూచించారు. గృహహింసకు గురవుతున్న మహిళలకు అండగా ఉండేందుకు సఖీ కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ

0: అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పరిసర ప్రజలు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణం ఎటకేలకు సాకారం కాబోతోంది. మియాపూర్ గండిమైసమ్మ మార్గంలోని బాచుపల్లి చౌరస్తాలో 4.5 ఏళ్ల క్రితం చేపట్టిన పై వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభోత్సవం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి వంతెన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 30 కోట్ల రూపాయల వ్యయంతో 1.13 కిలోమీటర్ల పొడవు మేరకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. తుది మెరుగులు దిద్దుకున్న వెంటనే దీనికి ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: Free trade agreement, of course, will help with reducing barriers to trade, tariff and non-tariff. It will open up a plethora of investment opportunities. But more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives. As maritime democracies, pluralistic societies, and market economies, we share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పిఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం

అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌట్ అయింది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును

0: మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పిఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయతరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో వేసవి సెలవులు సద్వినియోగం శ్రీ ఐతా శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు. వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
5: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ముఖాన మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బల
7: సై బాల్,
6: నడుగులో తామర
7: సై బాల్,
6: బుర్రద పుల్ల
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ఉదయతరంగిణి కార్యక్రమంలో వేసవి సెలవులు సద్వినియోగం శ్రీ ఐతా శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
10: ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి చర్చించబోతున్నాం. అదేంటంటే సెలవుల సద్వినియోగం. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, గౌరవనీయులైన తల్లిదండ్రులకు కొన్ని ఆచరణాత్మకమైన సూచనలు, సలహాలు ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వదలుచుకున్నాను. పిల్లలందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూసేవి సెలవులు. సెలవులంటేనే ఎంతో ఉత్సాహం, సంతోషం. ఒకవైపు నచ్చినట్లుగా రోజులు ఆనందంగా గడపవచ్చని పిల్లలు అనుకుంటుంటే, మరోవైపు అదే సమయంలో కొందరు పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం ఈ సెలవులు అవసరమా, ఈ సెలవుల్లో పిల్లలు ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు, వీళ్లను భరించడం చాలా కష్టమైపోతుంది, స్కూలు లేదా కాలేజీ ఉన్నప్పుడే బాగుండేది కదా అని నిట్టూరుస్తున్నారు. కానీ సెలవులు అనేవి అవసరం. విద్యావేత్తలు శాస్త్రీయంగా ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన ఒక వెసులుబాటు. ప్రతి విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పిల్లలకు మైండ్ హాలిడే, అంటే మెదడుకు కాస్త విశ్రాంతి అవసరమే. పనిముట్లు, వస్తువులు, యంత్రాలకే విరామం అవసరమైనప్పుడు మనుషులకు ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. విద్యా సంవత్సరం మొత్తం పరుగులు పెట్టిన విద్యార్థులు కాస్త నెమ్మదించి రిలాక్స్ అవ్వడానికి, రీఛార్జ్ కావడానికి ఉద్దేశించినవే ఈ సెలవులు. కాబట్టి పెద్దలందరూ వీటిని ఒప్పుకోవాలి. అప్పుడే పిల్లల పట్ల వారి వైఖరి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి సెలవులు అత్యవసరం, అవి విద్యార్థుల హక్కు కూడా. సెలవులు అత్యవసరమని నిర్ధారించుకున్నాక మరి ఈ సెలవుల్లో ఏం చేయాలి అని ప్రశ్నించుకుంటే, ముందుగా మాట్లాడుకోవాల్సిన అంశం సెలవులలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగు జాగ్రత్తలు లేని కారణంగా పిల్లలు ప్రమాదాలకు గురికావడం, కొన్ని సందర్భాల్లో మరణించడం కూడా వార్తల్లో వింటున్నాం, చూస్తున్నాం.

టీచర్లు మరియు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, పరిమితులు విధించడం, పిల్లలను ఎడ్యుకేట్ చేయడం వల్ల చాలా వరకు ఈ ప్రమాదాలను నివారించవచ్చు. ఈత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుండా చెరువులు, కాలువలు, కుంటలు, వాగులు, బావులు, కెనాల్స్ మొదలైన జలాశయాల వద్దకు వెళ్ళడం, ఆడటం, ఈత కోసం ప్రయత్నించడం వంటివి చేయకుండా ఉండాలి. ఇంటి ఆవరణలోని నీటి సంపులు, మూతలేని మ్యాన్ హోల్స్ కూడా కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. టేబుల్ ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని సరిచేసే ప్రయత్నంలో విద్యుత్ షాక్లకు గురవుతున్నారు. ఇంటి వద్ద కానీ, వ్యవసాయ బావి వద్ద కానీ విద్యుత్ పరికరాలను పిల్లలు తమ సహజమైన కుతూహలంతో బాగు చేయడానికి ప్రయత్నిస్తారు. వారిని వారించడం మంచిది. వాటిని వృత్తి నిపుణులతోనే బాగు చేయించాలి. పిల్లల్ని కేవలం అబ్జర్వ్ చేయమనాలి, అంతే. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్, ట్రాక్టర్ వంటి వాహనాలు నడపాలని ఉబలాట పడుతుంటారు సహజంగా పిల్లలు. సరైన జాగ్రత్తలు తీసుకొని అందుకు తగిన వయస్సు, పరిణతి ఉన్నప్పుడే దగ్గరుండి నేర్పించడం లేదా డ్రైవింగ్ స్కూల్కు పంపడం వంటివి చేయాలి. అంతేగాని వాళ్లకు వాహనం ఇచ్చేసి వాళ్ళనే నేర్చుకోమనకూడదు, అది సైకిల్ అయినా సరే. తీరిక కారణంగానో మరే కారణాల వల్లనో ఇరుగు పొరుగు పిల్లలు, సహాధ్యాయులు అంటే క్లాస్మేట్స్, సమవయస్కులు, పీర్ గ్రూప్స్ మధ్య గొడవలు, కొట్లాట్లు జరుగుతుంటాయి. టీనేజ్ సహజమైన ఆవేశకావేశాల వల్ల ఇది కొన్నిసార్లు శృతిమించే అవకాశం కూడా ఉంది. గొడవలు జరగకుండా పిల్లలను వారించాలి. చుట్టూ గోడలేని డాబాలపై ఆడుకోవడం, గాలిపటాలు ఎగిరేయడం, రాత్రుల్లో అక్కడ నిద్రపోవడం చాలా ప్రమాదకరం. స్లాబ్లకు ఆనుకొని విద్యుత్ తీగలు వెళ్తుండడం సర్వసాధారణం, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. స్నేహితుల పుట్టినరోజునో ఆడుకోవడానికనో పిల్లలు ఇంటికి దూరంగా వెళ్తుంటారు, ప్రమాదాల బారిన పడుతుంటారు. ఈ విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. తీరిక అందుబాటు కారణంగా పిల్లలు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇది కొన్నిసార్లు డ్రగ్స్ తీసుకోవడం వరకు కూడా వెళ్ళవచ్చు. కాబట్టి పిల్లల ప్రవర్తన, కదలికలపై నిఘా వేసి ఉంచాలి. అస్తమానం ఫోన్ చూస్తూనో, ఆ ఫోన్లో గేమ్స్ ఆడుతూనో లేదా టీవీ చూస్తూనో గడిపేస్తుంటారు. కాబట్టి స్ట్రిక్ట్గా స్క్రీన్ టైం అనేది పెట్టాలి. స్క్రీన్ టైం అరగంట లేదా గంట దాటకపోవడం చాలా మంచిది. ఎండల్లో బయట తిరిగి వడదెబ్బ, నిస్త్రాణకు గురి కావడం చూస్తుంటాం. రాష్ట్రం నిప్పులగుండంగా మారుతోంది అని వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి మధ్యాహ్నం పూట ఎండల్లో తిరగకుండా కట్టడి చేయాలి. ఉదయం 9 లేదా 10 గంటల కంటే ముందే, సాయంత్రం 5 తర్వాతనే బయటకు వెళ్ళనివ్వాలి. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం బెటర్. కూల్ డ్రింక్స్ను తాగకపోవడం మంచిది. అర్ధరాత్రి దాటేదాకా మెలకువగా ఉండడం, ఆలస్యంగా నిద్రలేవడం ఇతర సెలవులలో సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది మంచిది కాదు. వాళ్ళ బయలాజికల్ క్లాక్ అంటే జీవ గడియారం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర విషయంలో నియంత్రణలు తప్పనిసరి. ఏ ప్రణాళిక లేకపోతే విలువైన సమయం వృధా అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎలాగంటే స్క్రీన్ అడిక్షన్, బద్ధకం, లేజినెస్, లర్నింగ్ లాస్ అంటే నేర్చుకున్నది మర్చిపోవడం ఇలాంటివన్నమాట. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి. పెద్ద పెద్ద కష్టసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకొని విఫలమై నిరుత్సాహపడటం కంటే చాలా చిన్నవి, తక్కువ సమయంలో సులభంగా పూర్తి చేయదగిన లక్ష్యాలు పెట్టుకుంటే కనుక ఫలితం బాగుంటుంది. డారెన్ హార్డీ తన కాంపౌండ్ ఎఫెక్ట్ సిద్ధాంతంలో చెప్పినట్లు, చిన్న చిన్న అర్థవంతమైన పనులను క్రమం తప్పకుండా నిలకడతో చేయడం వల్ల కొంతకాలం పిమ్మట అద్భుత ఫలితాలు చూడగలం. దీనినే హార్డీ ఏమంటారంటే రాడికల్ డిఫరెన్స్ చూస్తారు. ఈ సెలవుల్లో ఏదైనా ఒక కళ, ఒక క్రీడ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇప్పటికే ప్రవేశం ఉంటే అందులో మరింత నైపుణ్యం గడించండి. అస్సలు తెలియకపోయినా ఆసక్తి ఉంటే చాలు, వెంటనే మొదలుపెట్టండి. ఆచి తూచి అన్నీ సమకూర్చుకొని ప్రారంభించిన అవసరం లేదు. అరకొరగా ఉన్నా సరే, వసతులు సౌకర్యాలు లేకున్నా సరే మొదలుపెట్టండి. మీకు ఆసక్తి ఉంటే చాలు. స్టార్ట్ స్మాల్, స్టార్ట్ మెస్సీ అనే సూత్రం ఉండనే ఉంది. అదే సమయంలో అనాలిసిస్, పెరాలిసిస్ వర్సెస్ రిటార్డ్ మాక్సింగ్ అనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా ఆలోచన, విశ్లేషణ విపరీతంగా చేసి కార్యాచరణకు పూనుకోకపోవడం కంటే ఏదో ఒక రకంగా మొదలు పెట్టేసి రంగంలో దూకేయడం వల్లనే ఫలితం బాగుంటుందనేది అనాలిసిస్, పెరాలిసిస్ వర్సెస్ రిటార్డ్ మాక్సింగ్ థియరీ చెప్తుంది. కాబట్టి రంగంలోకి దూకేయడమే మంచి ఫలితాలు ఇస్తుందని పరిశోధనలు రుజువు చేశాయి. అందరికీ తెలిసిన విషయమే చతుషష్ఠి కళలు అంటే 64 కళలు ఉన్నాయని, అందులో 5 లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. అందులో ఏదో ఒకటి ఎంచుకోండి. సంగీతం, నాట్యం, కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం, ఇలా ఏదో ఒకటి సాధన చేయడం మొదలుపెట్టండి. అనగననగ రాగ మతిశైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ అని శతకకర్త అన్నారు కదా. కాబట్టి బొమ్మలు వేయడం మొదలుపెట్టండి. చాలా సులభం. నైపుణ్యం గడించడానికి అనేక దారులున్నాయి. ఇంటర్నెట్ ద్వారా సులభంగా, ఉచితంగా నేర్చుకోవచ్చు. వీలైతే గురువుల దగ్గర కూడా నేర్చుకోవచ్చు. పెన్సిల్, క్రేయాన్స్తో మొదలుపెట్టి రంగులు, బ్రష్ల దాకా విద్యార్థుల వయస్సు, స్థాయి, ఆసక్తి, నైపుణ్యాన్ని బట్టి నేర్చుకోవచ్చు.

సంగీతం నేర్చుకోవడం కూడా మధురంగా ఉంటుంది. వోకల్ లేదా ఇన్స్ట్రుమెంటల్లో ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. కావాల్సిందల్లా కోరిక, తీరిక, ఓపిక మాత్రమే. ఏమో ఎవరు చెప్పొచ్చారు, మీరు హాబీగా మొదలుపెట్టిందే మీ వృత్తి కూడా కావచ్చు, గుర్తింపు, ఉపాధి కూడా పొందవచ్చు. చిన్న చిన్న కవితలు, పాటలు తెలుగులో లేదా ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నించండి. అమ్మ గురించో, నాన్న గురించో, తోబుట్టుల గురించో, స్నేహం గురించో రాయండి. ఈ సాధన వల్ల భావి జీవితంలో రచన చేయడం అనేది ఒక బలంలాగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక అసెట్గా కూడా మారుతుంది. చిన్నప్పుడు నేర్చుకున్నది ఏదైనా జీవితాంతం గుర్తుంటుంది, ఉపయోగపడుతుంది కూడా. ఏదైనా కళ నేర్చుకుంటే భావి జీవితంలో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొంది రిక్రియేషన్ పొందడానికి సహాయకారి కాగలదు. ఎమోషనల్ అవుట్లెట్ లాగా కూడా పనిచేసి మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడగలదు. ఇంకా డ్యాన్స్ నేర్చుకుంటే ఏకకాలంలో ఎక్సర్సైజ్ అండ్ ఎంజాయ్మెంట్. వీలైతే శాస్త్రీయ నృత్యం, జానపదం, వెస్ట్రన్ కూడా నేర్చుకోవచ్చు, సాధన చేయవచ్చు. ఇంతకు ముందే ప్రస్తావించినట్లు ఏదైనా ఒక కళతో పాటు ఒక క్రీడను కూడా నేర్చుకోవాలి. ఇప్పటికే మీరు ప్రవేశం ఉంటే మరింత కృషి చేసి నైపుణ్యం గడించవచ్చు, కొత్తగా కూడా ప్రారంభించవచ్చు. ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్, ఏదైనా ఒక ఆట ఆడండి. కానీ ఎండలో మాత్రం ఆడవద్దు, ఉదయం లేదా సాయంత్రం ఆడాలి. ఎండపూట ఇండోర్ గేమ్స్ ఆడవచ్చు. అష్టాచెమ్మా, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, కైలాసం మొదలుకొని చెస్ వరకు ఏదైనా ఆడుకోవచ్చు. చెస్ ఆడితే మరీ మంచిది. చెస్ ఆడడానికి ఇద్దరు వ్యక్తులు చాలు. చెస్ సెట్ ఖరీదు కూడా చాలా తక్కువ. చెస్ ఈజ్ మోర్ దెన్ ఏ గేమ్ అంటారు. చదరంగం ఉల్లాసాన్నిచ్చే ఒక ఆసక్తికరమైన క్రీడ. జీవన నైపుణ్యాలు నేర్పే కళ. లాజికల్ థింకింగ్, రీజనింగ్ పెంచడం ద్వారా మేధాశక్తిని పెంచుతుంది. ఈ విధంగా చెస్ ఆడడం చాలా మంచిది. హాబీగా మొదలుపెట్టినా సరే, ప్రొఫెషనల్ ప్లేయర్గా మారడం కోసం కృషి చేసినా సరే, ఏదైనా మంచిదే. ఏమో మీలో ఒక గ్రాండ్ మాస్టర్ దాగున్నారేమో. చెస్లో బేసిక్స్ నేర్పించడానికి, టోర్నమెంట్లో పాల్గొనే స్థాయి శిక్షణ ఇవ్వడానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి, క్లబ్బులు కూడా ఉన్నాయి. చెస్ నెట్వర్క్ వంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లు మన చుట్టూ ఎన్నో అవకాశాలున్నాయి. కావలసిందల్లా నిలకడతో కూడిన శ్రద్ధ మరియు క్రమశిక్షణ మాత్రమే. కాబట్టి ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏమిటంటే, ఏదైనా ఒక కళ, ఒక క్రీడ సాధన చేయండి. ఇలా చేయడం వల్ల మీ భావి జీవితం కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఒత్తిడి లేకుండా ఉండగలదని ఆకాశవాణి ద్వారా మీకు విన్నపం చేస్తున్నాను. ఇంకా మీకు సెలవుల్లో చేయగల చాలా నైపుణ్యాలు, పనులు, ఇతర ముఖ్య అంశాలను ప్రస్తావిస్తాను. ఇందులో చాలా వరకు మీకు పరిచయం ఉన్నవే కాబట్టి కేవలం రేఖామాత్రంగా స్పృశిస్తాను లేదా గుర్తు చేస్తాను అంతే. సెలవుల్లో చేయదగిన మరో పని పుస్తక పఠనం, బుక్ రీడింగ్. విద్యార్థికి దీనికి మించిన ఆయుధం లేదు. పుస్తక పఠనం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. ఇద్దరు సామాన్యులు కలిస్తే ఈ మధ్య ఏం సినిమా చూసావని ప్రశ్నించుకుంటారు. కానీ ఇద్దరు గొప్పవాళ్ళు కలిస్తే ఈ మధ్య ఏం పుస్తకాలు చదివారు అని పరస్పరం ప్రశ్నించుకుంటారు. కాబట్టి పుస్తక పఠనం మొదలుపెట్టండి. ఇప్పటికే మీ ఇంట్లో ఉన్న చిన్న పుస్తకాలతో మొదలుపెట్టవచ్చు, లేదా కొత్తవి కొనుక్కొని మరీ మొదలుపెట్టవచ్చు. ఏదైనా చిన్న ఆసక్తికరమైన పుస్తకంతో మొదలుపెట్టండి. రోజు 4 లేదా 5 పేజీలు చదవండి. పెద్దవాళ్ళైతే 10 పేజీలు చాలు. కానీ సూత్రం ఏమిటంటే కన్సిస్టెన్సీ, నిలకడ తప్పనిసరి. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవాలన్నమాట. ఒకరోజు ఎక్కువ చదవడం, మరో రోజు అసలు చదవకపోవడం వద్దు. క్రమశిక్షణతో నిలకడగా చదవండి. మీ మేధ వికసిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. న్యూస్ పేపర్ చదవడం, రేడియోలో టీవీలో వార్తలు వినడం, చూడడం కూడా మంచి అలవాటు. 365 రోజులు అంటే 1 సంవత్సరం పాటు మీరు క్రమం తప్పకుండా వార్తాపత్రిక చదవడం లేదా వార్తలు వినడం, చూడడం పట్ల మీరు శ్రద్ధ చూపితే కనుక ప్రపంచంలో జరిగే ప్రతి విషయం పట్ల మీకు కనీస అవగాహన ఉంటుందని ఘంటాపథంగా చెప్పవచ్చును. మీరు జీవితాన్ని చూసే కోణమే మారిపోగలదు. ఇంకా డైరీ రాయండి. మన ఇంట్లో ఉన్న ఏదో ఒక నోట్బుక్లో రాయడం మొదలుపెట్టండి. మొదట్లో కొంత అనాసక్తి ఉంటుంది, నా జీవితం రొటీనే కదా, విశేషాలు ఏముంటాయని. కానీ మీరు రాయడం మొదలుపెట్టండి, మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. జీవితంలో గొప్పవాళ్ళుగా మారడానికి ఏకైక మార్గం డైరీ రాయడం. మరో పని, విద్యార్థులు మంచి దస్తూరి అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ కోసం కృషి చేయడం. రోజు 1 పేజీ రాయండి. సమత, రీతి, వేగం అనేవి మంచి దస్తూరి లక్షణాలు. కాబట్టి అక్షరాల మధ్య సమన్వయం, రాసే శైలి, రీతి, విధానం మరీ మెల్లగా, నెమ్మదిగా కాకుండా, మరీ వేగంగా కాకుండా తగినంత వేగంతో రాయాలి. స్పష్టత ప్రధానం. ఎంత కీబోర్డులు వచ్చినా, MCQ అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు వచ్చినా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ వచ్చినా, మంచి దస్తూరి వల్ల మీకు ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుందని మరవకండి. ఇందుకోసం రకరకాల పుస్తకాలు, కాలిగ్రాఫర్స్ నిర్వహించే క్లాసులు, క్యాంపులు లేదా మాధ్యమాల్లో ఉచితంగా క్లాసులు కూడా దొరుకుతాయి. కావలసిందల్లా కాస్త శ్రద్ధ, పట్టుదల, ఓపిక మాత్రమే. మరో సువర్ణ అవకాశం ఏంటంటే, విద్యార్థులకు కొన్ని అంశాలపై సరైన సమగ్ర అవగాహన ఉండదు.

కొన్ని టాపిక్స్ లేదా కొన్ని సబ్జెక్టులు అంటే భయం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాటి పని పట్టాలి. ఉదాహరణకు ఒక విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు అనుకుందాం. అతడికి లేదా ఆమెకు గణితం లేదా మ్యాథ్స్ అంటే భయం అనుకుందాం. ఆ విద్యార్థికి నా సలహా ఒకటి ఏంటంటే, 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ సేకరించండి. ఈ రోజుల్లో ఇదేం పెద్ద విషయమేం కాదు, PDFలు కూడా సులభంగానే దొరుకుతాయి. ఒక్కొక్కటి నెమ్మదిగా సాధన చేయండి. పెద్దవాళ్ళు, టీచర్స్, యూట్యూబ్ సహాయం కూడా తీసుకోవచ్చు. మీకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. మీ డౌట్స్ అన్నీ పటాపంచలు అయిపోతాయి. మీకు మ్యాథ్స్పై పట్టు రావడం ఖాయం. ప్రయత్నించండి, ఇది ఏ సబ్జెక్టుకైనా వర్తిస్తుంది. మరో మంచి విషయం, వంట చేయడం నేర్చుకోండి. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ తినడం, హోటల్ రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి, కర్రీ పాయింట్ల నుంచి, స్విగ్గీ, జొమాటోల్లో ఆర్డర్ చేసి తెప్పించుకొని తినడం వల్ల ఇల్లు ఒళ్ళు గుల్లైపోతున్నాయి. కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే వంట చేయడం మొదలుపెట్టండి. కిచెన్లోకి వెళ్ళండి, పేరెంట్స్కు సహాయకారిగా ఉండండి. వీలైతే నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న పదార్థాలు వండండి. దీనివల్ల కలిగే ఆనందమే వేరు. శుచి, శుభ్రత, మంచి పోషకాలతో నిండిన ఆహారం తక్కువ ఖర్చుతో, అందులోని మనం వండింది అందరం కలిసి కూర్చుని తింటే మాటల్లో చెప్పలేని అనుభూతి. భవిష్యత్ జీవితంలో కూడా వంట వచ్చి ఉండడం మీకు ఒక అసెట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో బృహత్తరమైన పని, ఇల్లు సర్దడం. ఎప్పటినుంచో ఇల్లు సర్దాలనుకుంటాం. వీలు కాకనో, సమయం సరిపోకనో కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ఈ సెలవుల్లో అందుకోసం పూనుకోండి. అలాగని 1-2 రోజుల్లో ఇల్లంతా సర్దాలని పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోకండి. స్టార్ట్ స్మాల్, స్టార్ట్ మెస్సీ అనే సూత్రాలు ఉన్నాయి కదా. కాబట్టి చిన్నగా మొదలుపెట్టండి. ఒక కప్బోర్డ్ ఒక రోజు ఇలా చేయండి. అలసట రాదు, విసుగు రాదు, పనిలో నాణ్యత కూడా బాగుంటుంది. రోజు 10-15 నిమిషాలు చాలు. వారం తిరిగేకల్లా మీ ఇల్లు చూస్తే మీకే ముచ్చడేయడం ఖాయం. మీ సర్టిఫికేట్స్, ప్రశంసాపత్రాలు, మెమెంటోలు, మీరు సాధించిన ఫలితాలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఫైలింగ్ చేయండి. అవసరమైన జిరాక్స్లు తీసుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ లేకుంటే ఆయా విద్యా సంస్థలకు వెళ్ళి సంపాదించండి. బ్యాంక్ అకౌంట్ తీయడం, ఆధార్, పాన్ లాంటివి, పాస్పోర్ట్ లాంటి పనులు పూర్తి చేయండి. పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అవసరమైనప్పుడు హైరాణ ఉండదు. చిటికలో వాటిని అడిగిన వాటికి అందచేయవచ్చు. తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం. పిల్లలకు లక్ష్యాలకు సంబంధించిన వ్యక్తులను వారి సమయం తీసుకుని కలవడం, స్ఫూర్తి పొందడం చాలా మంచిది. ఉదాహరణకు ఒక విద్యార్థి డాక్టర్ కావాలనుకుంటే సమీపంలోని డాక్టర్ను కలవడం, మన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారిని కలవడం, దీనివల్ల ఫలితం గొప్పగా ఉంటుంది. తల్లిదండ్రులు మరో పని చేయడం వల్ల వారి గౌరవం పెరుగుతుంది. వారి పని ప్రదేశానికి ఒకసారి తీసుకువెళ్ళి చూపించాలి. వాళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఎలా చేస్తారో ప్రత్యక్షంగా చూపించడానికి బంగారు లాంటి సమయం ఈ సెలవులే కదా. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మాట్లాడించండి. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి తీసుకువెళ్ళి వారి జీవిత అనుభవాలు చెప్పించండి. వీలైతే వంశవృక్షం, ఫ్యామిలీ ట్రీ గీయించండి. మీ పూర్వీకుల్లో ఎవరైనా గొప్పవారు అంటే స్వాతంత్ర సమరయోధులు, సైంటిస్టులు, ఇలా ఎవరైనా గొప్పవారు ఉంటే వారి గురించి తెలియజేయండి. ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఫోటోలు, వీడియోలు తీసి జాగ్రత్త పరచుకోండి. వీలైతే చిన్న టూర్ లేదా ట్రిప్ వేయండి. వెసులుబాటు ఉంటే 10 రోజుల టూర్ కూడా వేయచ్చు. దీనివల్ల ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు హాజరయ్యేలా చూడండి. కంప్యూటర్స్ బేసిక్స్ నేర్పించండి. ఏదైనా సరే ఒక స్కిల్ నేర్చుకోవడం అనేది తప్పనిసరిగా భావి జీవితంలో ఉపయోగపడగలదు. ఫన్ యాక్టివిటీస్, పజిల్స్, సూడోకు లాంటివి, జోక్స్ లాంటివి సేకరించండి. అన్నీ ఒకచోట రాయండి. ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన వారందరి జాబితా రాయండి. రీడర్స్ క్లబ్, సైకిల్ క్లబ్, ఇలా క్లబ్లలో చేరవచ్చు. కొన్ని సమ్మర్ క్యాంపులు కూడా ఉంటాయి. ఉచిత సమ్మర్ క్యాంపులు ఉంటాయి. నామమాత్రపు ఫీజుతో ఉండే సమ్మర్ క్యాంపులు ఉంటాయి. వీటిలో చేరండి. ఒకే రకమైన ఆసక్తి కల వాళ్ళందరూ అక్కడ మీకు దొరుకుతారు. అధ్యయనం, సాధన మరింత వేగవంతమవుతుంది. వీలైతే సమాజ సేవ చేయండి. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నగా కూడా చేయవచ్చు. మంచినీళ్ళు అందించడం మొదలుకొని రోడ్డు దాటించడం, ఫామ్స్ నింపివ్వడం, మొక్కలు నాటడం, చెట్లకు నీళ్లు పోయడం, పశుపక్షాదులకు నీరు ఆహారం అందించడం, ఇలా ఏదైనా చేయవచ్చు. సెలవుల తర్వాత మీ అందమైన చేతి వ్రాతను, మీరు వేసిన చక్కటి బొమ్మలను చూసి స్నేహితులు నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతే ఎలా ఉంటుందో ఊహించండి. మీ లంచ్ బాక్స్లో మీరు వండిన డెలీషియస్ వంటల రుచి చూసి ఆహా అని ప్రశంసిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చెస్ ఆటలో మీ స్నేహితుల్ని మట్టి కరిపిస్తే, మీ నైపుణ్యం చూసి అందరూ చప్పట్లు కొడితే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకోండి. మంచి ఇంగ్లీష్ మాట్లాడితే వావ్ అని అందరూ అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇలా చాలా చాలా చేయవచ్చు. అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు ఒక్కటి లేదా రెండు చేసినా చాలు. అందరి మెప్పు పొందడమే కాక మీ ఆత్మవిశ్వాసం కూడా ద్విగుణీకృతమవుతుంది. చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే, సెలవులు మనకు దొరికిన ఒక వరం, ఒక గిఫ్ట్. కాబట్టి విచక్షణాయుతంగా వినియోగించుకోండి. 50% ప్రొడక్టివ్ వర్క్, 50% రెస్ట్ అండ్ ఎంజాయ్మెంట్ సూత్రంతో ఒక ప్రణాళిక వేసుకోండి.

0: వినియోగం చేసుకోండి, నేర్చుకోండి, నేర్పించండి, ఎదగండి. మీ యొక్క బెటర్ వర్షన్ను మీకు మీరే పరిచయం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.
1: ఇంతవరకు శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమంలో వేసవి సెలవులు సద్వినియోగం శ్రీ ఐతా శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు కలిసుందాం రా. ఈ చిత్రం కోసం రాజేష్ ఆలపించిన వేటూరి గీతం సంగీతం SA రాజ్కుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు అన్వేషణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: కార్యక్రమంలో మరొక సినీ గీతం విందాం. చిత్రం పేరు సొంతం. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 91 642.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 918 642.

0: ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త.
6: ఉపాధి అనగా మనిషి తన జీవన అవసరాల కొరకు ఎంచుకున్న ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
7: నమస్తే మేడం.
6: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
7: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
6: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
7: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం. ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
6: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
7: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో, పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
6: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
7: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, EDP సర్టిఫికేట్ పొంది ఉండాలి.
6: EDP సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, EDP సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
7: EDP సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ, చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్లకు బహుకరించే సర్టిఫికేట్ని EDP సర్టిఫికేట్ అంటారు.
6: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
7: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది.

0: ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్ మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరచుతున్నామో వాళ్లకు తెలియజేసి, ఆ మైక్రో యూనిట్ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్కు మరియు ఫీల్డ్ ఆఫీసర్కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో పిఎంఈజీపీ సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్.
2: మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
0: మేడం, ఈ పథకం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని రెండు కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్.
2: మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు.
2: చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజీపీ పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్ఎస్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 4 లక్షల యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు

ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంకు నుంచి మనము

0: సెక్షన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంకు నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోను మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది, సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు. ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంకు ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11-12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: ఇంతవరకు శ్రోతలు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుకా కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
9: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
8: సందర్భం ఏదైనా,
9: శుభకార్యం మరేదైనా,
8: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
9: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
8: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
9: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: श्रोताओं, अभी आप सुन रहे थे कार्यक्रम कैप्टन विक्रम बत्रा, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: ఇంతవరకు శ్రోతలు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల సుమమాలిక వింటారు. ముందుగా కలుసుకోవాలని ఈ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ ఆలపించిన దేవిశ్రీప్రసాద్ గీతం సంగీతం దేవిశ్రీప్రసాద్

0: పాట వినబోయే ముందు వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తాతయ్య, ఇది ఏం మొక్క?
5: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
4: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
4: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: చిత్రసీమలో తర్వాతి పాట జీన్స్ ఈ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, ఎస్పి పల్లవి ఆలపించిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: నువ్వు లేక నేను లేను ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: చిత్రసీమలో తర్వాతి పాట నా ఇష్టం. ఈ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట. గీత రచన ఎంకే బాలాజీ, సంగీతం చక్రీ.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: నాని ఈ చిత్రం కోసం హరిహరన్ హరిని పాడినవారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఏ రెహమాన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఆచార్య ఈ చిత్రం కోసం అనురా కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో తర్వాతి పాట ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: రాబోయ్ చందమామ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మన శంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

0: ఎగుమేన్న తయ్యలా, హే మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరువయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: జులై ఈ చిత్రం కోసం అద్నాన్ సామి ఆలపించిన దేవిశ్రీ ప్రసాద్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
2: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
3: మధు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

ఇంతవరకు శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

వార్తల ముఖ్యాంశాలు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా వాగ్జీలతో కూడిన ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తమ తీర్పును వెలువరించనుంది. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటర్ జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతు ఘోష బీజేపీ భరోసా యాత్ర 3వ రోజుకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక

ప్రభుత్వం ముగింపు కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. భారత్ కెనడా దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నాయని, ఆ ఒప్పందం ఇరు దేశాల ఉమ్మడి శ్రేయస్సును ఆకాంక్షిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడాలో పర్యటిస్తున్న పీయూష్ గోయల్ టొరంటోలో రాత్రి ఓ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకం కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలను అందిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి మాజీ విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవుబాలను అరెస్టు చేయవద్దని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్ళూరి రామేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపే ముచ్చట్లు విందాం.

0: అండ్ దెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడినందుకు మీరు క్షమించాలి నన్ను.
1: తప్పకుండా మాట్లాడండి మేడం. అయితే మా ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాలు మరింత శోభ అందుకున్నాయి మీ రాకతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్. అయితే ఫస్ట్ 1978లో సీతామాలక్ష్మితో మీరు వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే 1973లోనే పూణే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు. మరి అప్పటిలో అసలు ఆడపిల్లల చదువే చాలా కష్టంగా ఉండేది అంటే ఆ ఎరాలో, కానీ మీరు అప్పట్లోనే పూణే ఇన్స్టిట్యూట్లో దట్టు ఈ యాక్టింగ్ కోర్స్కి జాయిన్ అయ్యారు అంటే దీని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందండి?
0: ఇది నేను అనుకోవడం చాలామంది దురభిప్రాయం అమ్మ. ఆ కాలంలో అమ్మాయిలు చదవట్లేదని నేను అనుకోను. ఎందుకంటే ఎస్పీడబ్ల్యూ కాలేజీలో 3000 మంది అమ్మాయిలు చదువుతున్నారు అంటే దాని అర్థం ఏంటి, అందరూ చదువుతున్నారనే. ఆ కాలం ఏ చదువులేని కాలం కాదు, మంచి ఇంటెలెక్చువల్ థాట్ ఆఫ్ మైండ్ జరుగుతున్న కాలం. ఎందుకంటే వీళ్ళంతా ఒకప్పుడు గాంధీలు, నెహ్రూయిట్స్, వీళ్ళందరికీ కూడా ఆడపిల్ల మగవాళ్ళకి తక్కువ కాదు బహుశా ఎక్కువే అనే రకంగా పెంచిన వాళ్ళే. మా నాన్నగారు కూడా తనకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అనుకున్నారట. నేను ఐ వాజ్ సపోజ్ టు బి ఇన్ యాక్సిడెంట్, సరే, కానీ దానివల్ల నాకేం తక్కువ జరగలేదు. మా ఇంట్లో అసలు ఆ మాటే లేదు, ఎప్పుడు జరగలేదు మగపిల్లలని ఆడపిల్లలని, ఆడపిల్లలు ఇచ్చేయచ్చు మగపిల్లలు అలా చేయొచ్చు, ఈ మాటలే లేవు. నేనే కాదు, నా ఉద్దేశంలో నా చుట్టుపక్కల ఎక్కడ నేను చూడలేదు. నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఈ కాలం వాళ్ళు చాలా దురభిప్రాయంగా ఇది పెట్టుకున్నారు. అది ఆ ఏజ్ని చూసారా, అది నేను అనుకోవడం 47 తర్వాత మన కంట్రీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ 47 ముందే ఎన్నో మంచిలు జరిగాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగాయి, ఇవన్నీ 47 ముందే జరిగాయి కదా. అంటే దాని అర్థం ఏంటి, అప్పటికే ఈ థాట్స్ అన్ని మొదలయ్యాయి అన్నమాట. ఏది ఆడపిల్లలంటే వాళ్ళని చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇవన్నీ మొదలయ్యాయి. కాకపోతే ఎందుకో ఈ మధ్య కొంచెం దురభిప్రాయం పెరిగింది. ఆ కాలం మనం చాలా వెనుకబడి ఉన్నామని, మనం ఏవీ లేకుండా ఉన్నామని.
1: అంటే ఈ పూణే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనే ఆలోచన మీదేనా?
0: ఆ ఆలోచన నాదే, కానీ ఆలోచన వెనక అతను మాత్రం కొంచెం కథ ఉంది. ఆ కథ ఏంటంటే, తిరుపతిలో మేము చదువుకున్న చోట మా అక్క మెడికల్ కాలేజ్ చదువుతోంది, దానిలో తన క్లాస్మేట్ శివప్రసాద్ ఉండేవాడు. ఇంకా మా అక్కకి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళల్లో ఒక మంచి ఫ్రెండ్. మా నాన్నగారు కూడా ఫ్రెండ్ అయిపోయారు.

నుంచి వస్తారే అమ్మా, ఇక్కడ జాగ్రత్త కూర్చోండి, జింజర్ బిస్కెట్లు తిన్నారా ఎప్పుడున్నా, జింజర్ బిస్కెట్లు మా కోసం. ఎంత చక్కగా ట్రీట్ చేశారంటే వి థాట్ ఇట్స్ డివైన్. అదే కాకుండా అక్కడ కులమత

అలా వీళ్ళు వస్తుందో చూసుకో, సరే సరే రేపొద్దు మళ్ళీ కాలేజీ లేట్ అవుతే అంటే అది మాత్రం వదలరాయన. సరిగ్గా ఇంకొక వారం రోజులు ఉండగా నాకు పెచ్చెత్తిపోయిందమ్మా, ఏం చేసి తినట్లేదు, ఎలాగా ఈయనతో మాట్లాడేది, ఆయన ఎక్కువగా తిట్టరు, కొట్టే మాటలు అసలు లేనే లే జీవితంలో, ఎంత నవ్వుతూ వదిలేస్తున్నారే. ఒక్క వారం రోజుల ముందు ఆయన పిలిచి, ఏంటి మరి పోగయ్యా డబ్బులు 3000 అన్నాడు. అంటున్నాను నువ్వు వద్దున్నావు కదా అన్న, అంటే నువ్వు వద్దన్నాను మరి నేను వెళ్తానని నువ్వు అన్నావు కదా, అంటే నువ్వు వద్దన్నావు కదా నేను వెళ్తా, ఈ రకంగా ఒక్కసేపు చేసి ఆ తర్వాత ఫైనల్ అన్నాడు, నీకేదో నువ్వు తెలివి ఉందని నువ్వు అనుకుంటున్నావు, నీకు లేదు, ఎందుకంటే తెలివి ఉంటే ఈ పాటికి ఆ 3000 వస్తుంది ఎలా వస్తుందని నువ్వు ఆలోచించో చూడు, అదే రకంగా నువ్వు వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలి, అది ఎక్కడుంది ఆ పూనా అనే చోట, అది ఎక్కడుంది, అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి, ఎవరైనా తెలుసా నీకు ఈ ఈ లాజిక్ అంతా మొత్తం దాని వెనకాల కావాల్సిందంతా తెలుసా నీకు, అదంతా నువ్వు చెప్తే నువ్వు ఓకే అంటే నేను అవన్నీ నేర్చుకుంటాను అని అంటారు, అవన్నీ ముందు నేర్చుకుంటే నేను నిన్ను పంపిస్తాను మొత్తానికి.

0: మీకు ఎవరు మీ అమ్మాయి ఆడవడం ఏంటి, మీరెలా కంగారు పడడం ఏంటి, ఏమి జరగదు, మురారేమో అమ్మాయికి అసలు డాన్సే జాతకట్లేదు, పొయ్యి ఏడుస్తుంది, నేను తీసేస్తానంటే విశ్వనాథ్ గారు తిట్టి ఆ అమ్మాయి కరెక్టు, ఆ అమ్మాయి ఎట్లా ఉండాలో మనకి మన క్యారెక్టర్కి ఎంత కరెక్ట్గా ఉండాలో ఆ అమ్మాయి కరెక్టు, ఆ అమ్మాయి చెయ్యాలి, ఆయనకి తెలియదు మా వెనకాతలు ఈ గొడవ అంటే ఆ అమ్మాయికి కూడా చెప్పండి, పాలగుంపు పద్మరాజు గారేమో మా నాన్నగారికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తానికి ఆ తర్వాత షూటింగ్ బయలుదేరా అన్నమాట. లేకపోతే అంత ముందు చాలా దీనికి కూడా చాలా వచ్చే గ్లిచెస్. కానీ
1: మరి పూణేలో చదువుకున్న ఈ సబ్జెక్ట్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది అంటారు సీతామహాలక్ష్మి మూవీలో?
0: యాక్చువల్గా బహుశా నేను అనుకునే యాక్టింగ్ అంటే ఇదే అనుకునేదాన్నే, దాన్ని దృఢపరిచింది. నేను చిన్నప్పుడు కొంతమంది యాక్టింగ్ చూసేసి నేను కంగారు పడేదాన్ని, ఏంటి వీళ్ళు చేస్తున్న పని, ఏదైనా మాట వింటున్నప్పుడు ఇలాగ తలుపు వెనక్కి వెళ్ళిపోయి ఎలా వినేయాలా ఏమిటది
1: అంటే న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా అనిపించింది.
0: ఏదైనా మాట వింటున్నప్పుడు కొంచెం తప్పుకొని విన్నా దానికి ఒక సెన్స్ ఉండాలి, కొన్ని కొన్ని విషయాలు క్యారెక్టర్

సాంగ్స్లో కూడా అత్యద్భుతమని అనుకోవాలి. ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట వింటే మనసు ఎంత చల్లబడిపోతుందంటే, ఈ ఎండాకాలంలో కూడా చల్లదనం అనేది మనకు తెలుస్తుంది ఆ పాట వింటే. చక్రవర్తి గారి మ్యూజిక్లో ఓ మాయ ఉంటుంది. ఒక పాటలోనే మనసు నవ్విస్తుంది, కన్నీరు తెప్పిస్తుంది, ఉరకలు ఎత్తిస్తుంది. అందుకే ఆయనని ఎమోషన్ కంపోజ్ అని అంటారు. గుర్తుకొస్తున్నా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి.

0: Go Retro with Akashwani Telugu.
1: పదకొండు గంటల 48 నిమిషాలు దాటి 50 సెకండ్లైంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చక్రవర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పాటల్లో మెలడీతో పాటు ఫిలాసఫీ ఉంటుంది. పాటకు లిరిక్స్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. అదే ప్రాణం అనేవారట చక్రి. ఇందుకే ఆయన పాటల్లో టైమ్లెస్ క్లాసిక్స్ అయ్యాయి. ఆయన పాటల్లో సాహిత్యం, స్వరం రెండూ కలిసి మన హృదయాన్ని తాకుతాయి. వారి ట్యూన్స్లో విలేజ్ ఫీల్, మోడ్రన్ బీట్ రెండూ మిక్స్ అయ్యి ఒక న్యాచురల్ మ్యాజిక్ ఉంటుంది. చక్రవర్తి గారి పాటలు లేకుండా చిరంజీవి, సుమన్, బాలయ్య ఇలాంటి అగ్ర హీరోల పాటలు అసలు ఊహించలేం. హిట్స్ అనేవి, వారు నటించిన సినిమాలన్నీ హిట్సే. చిరంజీవి కెరియర్లో చక్రవర్తి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ సెన్సేషన్. ఒకనొక సందర్భంలో చిరంజీవి గారు అన్నారట, చక్రవర్తి గారి ట్యూన్ విన్నప్పుడు డాన్స్ చేయకుండా అసలు ఉండలేను అని. అంత కంటిజియస్ ఎనర్జీ ఉంటుంది చక్రవర్తి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. మరిన్ని విషయాలు చెప్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభ

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సంగీత దర్శకులు కె చక్రవర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇవాళ్ళ గుర్తుకొస్తున్నాయిలో దాదాపు 1000 సినిమాల దాకా సంగీత దర్శకత్వం వహించిన కొత్త రికార్డు సృష్టించారు కె చక్రవర్తి గారు. 1989లో మొత్తం 95 దాకా రిలీజ్ అయితే అందులో 66 సినిమాలకు గాను మ్యూజిక్ అందించారు చక్రవర్తి గారు. అంటే సంగీతం మీద ఉన్న డెడికేషన్ అటువంటిది. చక్రవర్తి గారు సంగీతం అందించిన చివరి సినిమా అమ్మోరు. ఉత్తమ సంగీత దర్శకునిగా నేటి భారతం, శ్రావణ మేఘాలు చిత్రాలకు గాను నంది బహుమతులు అందుకున్నారు. భారత తపాలా శాఖ వారు గుంటూరులో 2014 సెప్టెంబర్ 9 చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేశారు. చక్రవర్తి గారు సినీ రంగానికి అందించిన సంగీత బాణి ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం.

12 గంటలు దాటింది అంటే చైతన్య స్ఫూర్తిలో తెలియని విశేషాలు, ఇన్స్పైరింగ్ విశేషాలు, సోషల్ అవేర్నెస్ సంబంధించిన టాపిక్స్ మీ ముందుకు వచ్చేస్తాయి. మరి ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మన చేతిలో ఉన్న చిన్న స్క్రీన్, దానిలో దాగి ఉన్న పెద్ద ప్రపంచం గురించి మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదేంటో డిజిటల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం. అవునా? ప్రపంచం మొత్తం డిజిటల్ మీద నడుస్తుంది. మనం తినేది, మనం చూసేది, మనం ఆలోచించేది అన్నీ ఫోన్లోనే. అదే టెక్నాలజీ. మన స్నేహితుడు, మన శత్రువు కూడా. డిజిటల్ విప్లవం ఎంత మార్పు తెచ్చిందంటే, ఒకప్పుడు మనం ఒక చిన్న చీటీ రాసి పంపే వాళ్ళం ఏదైనా సందేశం పంపించాలి అంటే, అవునా? ఇప్పుడు ఇన్స్టంట్ మెసేజెస్, వాట్సప్, ఇన్స్టా, ట్విట్టర్, బోలెడన్ని అప్లికేషన్లు. ఒకప్పుడు బ్యాంకులో క్యూలో కట్టి నిలబడే వాళ్ళం ఏదైనా ఖాతాలో పైసలు వేయాలన్నా, లేకపోతే విత్డ్రా చేయాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఇప్పుడు అన్నీ మన చేతిలో నడుస్తున్నాయి. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ఒక్క క్లిక్ ఇస్తే చాలు. ఒకప్పుడు సినిమాల కోసం క్యూలు కట్టి నిలబడే వాళ్ళం. ఇప్పుడు మొబైల్ యాప్లో కేవలం ఒక టచ్తో మన ముందుకు వచ్చేస్తాయి. ఇది మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక గ్రామాల్లో కూడా పిల్లలు ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. సర్కారు సేవలు, డిజిటల్ ఇండియా, టెక్ స్టార్టప్లు, ఇవన్నీ మన జీవితాన్ని సులభం చేసేసాయి. డిజిటల్ అవేర్నెస్ గురించి ఇంకా చెప్తాను, వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ us.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

స్టూడియో క్లాక్లో టైం 12:19 దాటి 46 సెకండ్లు అయింది. చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి తెలుసుకుంటున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది, టెక్నాలజీ మనం వాడుతున్నామా లేదా టెక్నాలజీ మనల్ని వాడుతుందా అని డౌట్ వచ్చేస్తుంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం దీపిక, బ్రష్ చేస్తామంటారు. కరెక్టే. కానీ దానికన్నా ముందు మొబైల్ చూడడం, లేవంగానే ఫస్ట్ మొబైల్ చూసేయడం, లైక్స్, ఫాలోవర్స్, కామెంట్స్, ఇవన్నీ మన మూడ్ని రిస్ట్రిక్ట్ చేసేస్తాయి. అవునా? ఎవరో డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలి, పెట్టలేదు అంతే, ఇంకా ఆ నంబర్ వెతుకుతాం, దాన్ని చూస్తాం, రాలేదా, ఎందుకా, ఏంటా, ముందు రోజు మెసేజ్ ఏంటి, మార్నింగ్ ఏం పెట్టాం, నైట్ పడుకునేటప్పుడు ఏం మెసేజ్ చేసాం, ఇవన్నీ చెక్ చేస్తాం. మూడ్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. అవునా? మనమే ఫోన్ని వాడాలి, కానీ ఈ రోజుల్లో ఫోన్ మనల్ని వాడుతోంది. నిజంగా ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోండి, ఒక్కసారి లేచిన వెంటనే ఏది చేయకుండా జస్ట్ ఒక్కసారి సైలెంట్గా ఉండిపోండి, ఒక చిన్న మెసేజ్ వస్తుంది, రేపు సూర్యుడు తూర్పున కాకుండా పడమన ఉదయిస్తాడు అని. మన ఒక ఫార్వర్డ్ మెసేజ్, అది కూడా ఫేక్ న్యూస్ శక్తి. ఫేస్బుక్, వాట్సాప్లో విన్న ప్రతిదీ నిజం కాదు. అలానే అబద్ధం కూడా కాకపోయి ఉండొచ్చు, కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందులో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత ఇన్కరెక్ట్ ఉంది, యాక్యురేట్ డేటా ఏంటి అని తెలుసుకోవడం మన బాధ్యత. డిజిటల్ అవగాహన అంటే సమాచారం మీద నమ్మకం కంటే తనిఖీ చేయడం ముఖ్యం. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని అపోహలు, ఎన్ని అబద్ధాలు వ్యాపించకుండా ఉంటాయి. రెండు విషయాలు తెలుసుకుందాం డిజిటల్ అవేర్నెస్ గురించి. స్టే విత్ అస్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: 12:24 దాటి 52 సెకండ్లైంది. చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన వేదిక. దానిని సద్వినియోగం చేసుకుంటే అవగాహన, సాయం, విజయం. దుర్వినియోగం చేసుకుంటే దూషణ, అపోహలు, ద్వేషం. ఆన్లైన్లో కొత్త నైపుణ్యాలు పెంచుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీ కోర్సెస్, ఏఐ టూల్స్ ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ అవగాహన అంటే వాడకం కాదు, సద్వినియోగం చేసుకోవడం. భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి అన్నిటికన్నా ముందుంది. యూపీఐ పేమెంట్స్, ఆధార్ సర్వీసెస్, ఈ గవర్నెన్స్ ఇవన్నీ మన దేశాన్ని స్మార్ట్గా మార్చాయి. అందుకే ప్రతి పౌరుడు డిజిటల్ అవగాహన కలిగి ఉండాలి. టెక్నాలజీని మనం సృష్టించుకున్నాం, కానీ అది మనల్ని మాయ చేయకూడదు. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా బాధ్యతతో మెలగడం చాలా చాలా చాలా అవసరం. ఆన్లైన్లో ఉంటూనే జీవితాన్ని ఆఫ్లైన్గా మార్చుకోవడం నాట్ ఎ వైజ్ థాట్. సో స్టే సేఫ్, స్టే స్మార్ట్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్. మరి ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి విద్యా భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్ట్రపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 నిందితులను అరెస్టు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

0: అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40 దాటి 20 సెకండ్లైంది.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినిద్దాం. ద రాజా సాబ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, ఎస్ఎస్ ధవన్, శృతి రంజని పాడిన పాట, కృష్ణకాంత్ గేయ రచన, ఎస్ఎస్ ధవన్ సంగీతం.

0: say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఇప్పుడు విందాం నారి నారి నడుమ మురారి చిత్రం కోసం యాజన్ నిసార్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి గేయ రచన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్లో

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: అనగనగా ఒకరోజు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ బృందం ఆలపించిన గీతం విన్నారు. చంద్రబోస్ రచన, మిక్కిజేమయ్య సంగీతం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: వింటున్న పాట మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుండి భీమ్స్ మధుప్రియ పాడింది. అనంత శ్రీరామ్ గేయ్ రచన, భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట కాసర్ల శ్యామ్ రచన మిక్కీ జెమియస్ సంగీతం.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఓస్టియోపోరోసిస్ ఈ అంశం గురించి డాక్టర్ ఆనంద్ నరగని గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. లేటెస్ట్ సూపర్ హిట్స్ వినిస్తున్నాం. చివరిగా ఇప్పుడు వినిద్దాం తండేల్ మూవీ నుండి జావేద్ అలీ పాడిన పాట శ్రీమణి రచన, డిఎస్పి కంపోజిషన్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 1 గంట 10 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్రమే ఖర్చు భరిస్తున్న వడ్ల కొనుగోలుకు సమన్వయం చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి చేతులు దొరుకుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఇబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. అయినా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఐఏఎస్ అధికారులకు నిన్న నెల సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అలాగే జీతాలు అందాలని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని ఆదేశించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రతి నెల 50 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ల పంపిణీ విధానంపై కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. అర్హులకు పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం 2వ అంతస్తు నిర్మాణం పనులకు బండి సంజయ్ నిన్న రాత్రి శంకుస్థాపన చేశారు. కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తోందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుందని, అయినా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని ఆరోపించారు.
1: కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ

0: మాట ఇచ్చిన కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మా రాష్ట్ర అధ్యక్షులు గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం తీసుకు సమస్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
1: ఇకనైనా భేషజాలకు పోకుండా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలిచిందని, తమ ప్రభుత్వం సేకరించినంత ధాన్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రి

పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలిచిందని, తమ ప్రభుత్వం సేకరించినంత ధాన్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిన్న సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. గ్రామసభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ రాబోయే రోజుల్లో ప్రజా భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలున్న వ్యక్తుల్ని ఇప్పటి వరకు గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి నిన్న సమీక్షించారు. అయినా ముందు జాగ్రత్త చగా 21 హోమ్ ఐసోలేషన్లో ఉంచామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గాంధీ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. ఎబోలా విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి దామోదర్ రాజ నరసింహ చెప్పారు. రాష్ట్రంలోకి ఎబోలా ప్రవేశించకుండా ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులకు స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తున్నారని వెల్లడించారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని కూడా మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలాగా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్ఏఆర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఏఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందువల్ల వారికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈఆర్ఓలకు సూచించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరానికి 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4-5 ప్రాజెక్టులు చేపడతామని తెలియజేశారు. నగరంలో 14,50,000 ట్యాప్ కనెక్షన్లుంటే తాను నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలోనూ ట్యాంకర్ సప్లై బాగా జరుగుతోందని, 95% ట్యాంకర్లు బుకింగ్ అయిన 24 గంటల్లోనే డెలివరీ అవుతున్నాయని మంత్రి చెప్పారు. పంట వ్యర్థాల దహనం అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంట వ్యర్థాలను కాల్చివేయడాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలు కాలిస్తే భూసారం దెబ్బతింటుందని, ఆ తర్వాత పంట దిగుబడి, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని హెచ్చరించారు. నిన్న నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పంట అవశేషాలు కాల్చకుండా కలియదున్నే పద్ధతులు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,203 కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రోజులు గడుస్తున్నా సంచులు, లారీలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి ధర్నా చేయడంతో

రోడ్డుకు ఇరువైపులా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఐఏఎస్ అధికారి అబ్దుల్ హమీద్ను మైనారిటీ సంక్షేమ శాఖ కొత్త డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సిద్దిపేట అదనపు కలెక్టర్గా పనిచేసిన అబ్దుల్ హమీద్ నిన్న కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో హరిత పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ సమ్మిట్ ర్యాంప్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖల పరిధిలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ నిన్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ పోర్టల్ అసెస్మెంట్ టూల్ కిట్లను ఆవిష్కరించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మొక్కజొన్నను వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి మండలం వెల్ది జాఫర్గూడెం గ్రామాల్లో ఐకేపీ సెంటర్లో తనిఖీ నిర్వహించారు. బాల్య వివాహాలు అరికట్టడంతో పాటు బాలికల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండలో బాల్య వివాహ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ నరసింహ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 1:20 దాటి 50 సెకండ్లు అయింది. భోజనం పళ్ళాలు అలా ముందు పెట్టుకొని రేడియో ట్యూన్ చేసుకొని వివిధ భారతి ప్రసారాలు వింటున్న వాళ్ళకి చాలా ఎక్సైటెడ్ ఈ టైం. ఎందుకు చెప్పనా, మిడ్ డే మహా అద్భుతంగా సాగిపోవాలి అంటే విజ్ఞానం వినోదం మీ మా మన షో టైం. సరే, మీరు భోజనం స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఒక పాట వేసేస్తా. ఈ లోపల మీరు లంచ్ చేసేసేయండి, ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్స్తో మీరు కూడా రెడీ అనుకుంటున్నాను కాబట్టి ఈ పాట వినేసాక ప్రశ్న అడిగేస్తారు. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడు

0: ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: 1:28 దాటి 56 సెకండ్లు అయింది షో టైంకి. మీ అందరికీ స్వాగతం. మరి మొదటి ప్రశ్న, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? మరోసారి ప్రశ్న, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఇప్పుడు పాట ప్లే చేస్తాను, ఆ పాట అయిపోయేలోగా మీ సమాధానాలు పంపించేసేయండి. పాట తర్వాత మీరు ఏదైతే ఆన్సర్స్ చేస్తుంటారో అక్కడికి స్టాప్ చేసిద్దాం, ఎందుకంటే మరో ప్రశ్న అడగాలి కాబట్టి. మరి ఆన్సర్స్ పంపించేసేయండి, నేనైతే ఒక కమ్మని పాట వేసేస్తాను మీ అందరికోసం. ప్రశ్న మరోసారి చెప్పేస్తున్నా, ఇప్పుడే రేడియో ట్యూన్ చేసుకున్న వాళ్ళకి, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్స్ పంపించేసేయండి. మరి

ప్రశ్న అడగగానే ఇలా టప టప టప టప సమాధానాలు వచ్చేస్తున్నాయి. మరి 1:35 దాటి 20 సెకండ్లు అయింది. ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలన్నీ చదవడానికి ప్రయత్నిస్తాను. అది కూడా సరైన సమాధానాలు మాత్రమే ప్లే మీరు పంపించినైతే ఖచ్చితంగా మీ పేర్లు చదవడం జరుగుతుంది. మరి మనకు రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే గజ్వేల్ నుంచి అనిత గారు రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా హర్షిణి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి రైట్ ఆన్సర్, గద్వేల్ సింగాటం నుంచి సేర్ల వెంకటేష్ సుగ్న రాంప్రసాద్, రాకేష్ వరీద్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్, ఎస్ఎన్ మూర్తి రాణి సురారం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సీతాదేవిక ఏస్ట్రామ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే బి దివాకర్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్. పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపించకండి, ఎందుకంటే వేరే వాళ్ళ పేర్లు చదవడానికి అవకాశం ఉండదు కాబట్టి. సురారం నుంచి ఎస్ రాణిమూర్తి గారు రైట్ ఆన్సర్ చేశారు, బోడుపల్లి నుంచి విజయశాంతి రైట్ ఆన్సర్, మొహమ్మద్ లతీఫ్ వరంగల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, పారిగంటి రవి గౌడ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రైట్ ఆన్సర్ చేశారు, వీళ్ళు సేర్లింగంపల్లి హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ఇంకా బింగి వార్ రవి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నిర్మల్ జిల్లా ఎడ్బిట్ నుండి మేర సాయిల్ కూడా రైట్ ఆన్సర్ చేశారు. మరిన్ని సమాధానాలు ఈ పాట అయినాక చదువుతాను. అయితే మీరు మాత్రం ఆన్సర్స్ ఇంకా పంపించకండి, 1:35 వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే, అది కూడా సరైన సమాధానాలు, వాళ్ళ పేర్లు మాత్రమే చదవడం జరుగుతుంది కాబట్టి ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మంచి మంచి పాటలు వచ్చేస్తుంటాయి, వింటూనే ఉండాలి.

ఇందాక అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు 1 గంట 35 నిమిషాల తర్వాత వచ్చినవి తీసుకోవడం జరగదని ముందే చెప్పున్నాను. కాబట్టి అంతకన్నా ముందుగా పంపించిన వాళ్లలో సరైన సమాధానాలు పంపించిన వారిలో దోమకొండ విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే తూకారాం గేట్ నుంచి గోపీనాథ్ గారు, ఇంకా కూచన శ్రీహరి జ్యోత్స్న నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు జ్యోతి కూడా, అలాగే సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి ఎలగంతల మార్కండయ్య లక్ష్మి, అలాగే ఈదునూరు లక్ష్మయ్య గొల్లేపల్లి నుంచి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే చింత శ్రీనివాస్ చాపల్లి నుంచి, అలాగే విల్సన్ గోల్డెన్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు వీళ్ళ పేర్లు మంగమ్మ మూర్తి మంగమ్మ, అలాగే ఇంకా సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుంచి, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు డాక్టర్ శ్రీపతి బాబు రైట్ ఆన్సర్, అలాగే నందిపేట నుంచి వెంకటేష్ రైట్ ఆన్సర్, తణుకు నుంచి వెంకయ్య గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అలాగే శ్రీకాకుళం నుండి భాస్కర్ గారు రైట్ ఆన్సర్, వరంగల్ నుంచి పాషా రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా ఆన్సర్లు టపాటప్పా పంపించేశారు, పెద్ద లిస్టే ఉంది. అలాగే బుధాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండే అనిత రైట్ ఆన్సర్, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనంతరావు, సాగాపురం ప్రదీప్ కుమార్ డికే రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అలాగే రంజిత్ సంధ్య కుబేర్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే చిలక నారాయణ అనసూయ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య బ్రొత్తుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే సురేష్

0: అర్సపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నార్కట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ నౌమెడ నుండి రైట్ ఆన్సర్ చేశారు. అలాగే అమ్మన గుర్తి నుండి బొమ్మిదిని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్. ఇంకా కడప జిల్లా నుండి మనకు మెసేజ్ చేశారు కొండారెడ్డి. లాస్ట్గా ఒక పేరు చదివేస్తాను ఎందుకంటే అది 1:30 మనకు పంపించారు. శివబాబు మోతీనగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ నా ప్రశ్నకు కరెక్ట్ సమాధానం పంపించిన వాళ్ళందరూ వీళ్ళు. అయితే సమాధానం మణిపురి రాష్ట్రంలో ఆ జానపద నృత్యం, ఒక పురాతనమైన జానపద నృత్యం అది. లై హైరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడిగితే దానికి సమాధానం మణిపూర్. రైట్ ఆన్సర్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరో ప్రశ్న వేస్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రశ్న వేసేస్తున్నాను. 2 గంటల వరకే మాత్రం కాబట్టి షో టైం. అయితే మరో ప్రశ్న, సుమలత మీనా నటించిన సినిమా ఏది? మీకు అందరికీ బాగా తెలుసు ఇది. ఈ పాట అయిపోయేంత వరకు ఏవైతే సమాధానాలు వచ్చింటాయో అవి మాత్రమే తీసుకుంటాను. కాబట్టి ప్రశ్న మరోసారి, సుమలత మీనా నటించిన సినిమా పేరు పంపించండి. రైట్ ఆన్సర్ పంపించేసేయండి. రైట్ ఆన్సర్లు వచ్చిన మాత్రమే చదువుతాను. కాబట్టి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

1:50 వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే, అందులోనూ సరైన సమాధానాలు మాత్రమే చదవడం జరుగుతుంది. మరి గద్వెల్ నుంచి అనితగా రైట్ ఆన్సర్ వచ్చేసారు. అలాగే పాత దానికి మళ్ళీ ఆన్సర్లు పంపిస్తున్నారు. పాత ప్రశ్న అయిపోయింది, ఇంకా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, పంపించాల్సిన అవసరం లేదు, పంపించినా చదవడం జరిగింది ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. కౌకూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు సూర్యశ్రీ. ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండికృష్ణ గౌడ్ గారు రైట్ ఆన్సర్ చేశారు. అలాగే బోర్గ మార్కండేయ అనిత రైట్ ఆన్సర్ భూదాన్ పోచంపల్లి శ్రోతలు. అలాగే భాను మియాపూర్ నుంచి రైట్ ఆన్సర్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, గద్వెల్ సింగాటం నుంచి సుగుణ రాంప్రసాద్ రామచరణ్ రైట్ ఆన్సర్, రాణిమూర్తి సురారాం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అలాగే సైనిక్పురి నుంచి మధు రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్, ఇంకా నార్కట్పల్లి మండలం నొమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, ఇంకా సుభాషిణి రామరాజు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చోడవరపు నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా అలాగే జూబ్లీ హిల్స్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు హర్షిణి. ఇంకా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం ఎస్ రైట్ ఆన్సర్ చేశారు. పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు, ఆల్రెడీ పంపించేశారు కదా. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. బొమ్మిదిని లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, కిస్మత్పుర నుంచి శిరీష సుమన్ రైట్ ఆన్సర్ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, ఇంకా రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే కోటి హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు దోమకొండ విజయ్ కుమార్, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగందుల మార్కండయ్య లక్ష్మి రైట్ ఆన్సరే చేశారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, రాజ్ కుమార్ తేజ రైట్ ఆన్సర్ చేశారు. మరిన్ని పేర్లు ఈ పాట తర్వాత.

1:50 వరకు వచ్చిన సరైన సమాధానాలు కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తానని చెప్పాను. సో కొన్ని పేర్లు మాత్రం మిగిలిపోయినాయి. వరంగల్ జిల్లా కాసిబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు రైట్ ఆన్సర్ చేశారు, అలాగే పాషా వరంగల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా పత్తింటి ఎల్లప్ప జయమ రమేష్ బాబు సుమలత రైట్ ఆన్సర్, అలాగే రామ్నగర్ నుంచి సాహితీ కూడా రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా ఈదునూరు లక్ష్మయ్య గొన్నేపల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఇంకా మరికొంతమంది కూకట్పల్లి నుంచి సంగీత సుహాసిని రైట్ ఆన్సర్ చేశారు, అలాగే పాలెంపోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా చిలక నారాయణ అనసూయ రైట్ ఆన్సర్ చేశారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుండి కట్ట సతీష్, సుమలత నిత్య సంతోషిని రైట్ ఆన్సర్, చింతా శ్రీనివాస్ షాపలి నుంచి, అలాగే రంజిత్ సంధ్య ఫ్రమ్ కుబీర్ అని చెప్పి మెసేజ్ చేశారు, అలాగే ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే అనంతరావు ప్రదీప్ కుమార్ డీకే రాజు మహేష్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, అలాగే ఓల్డ్ అల్వాల్ నుంచి కొండ పవన్ మెసేజ్ చేశారు, శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సరే చేశారు, వరంగల్ నుంచి లతీఫ్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి ఇంకా కృష్ణమ్మ రైట్ ఆన్సర్ చేశారు, విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు మూర్తి గారు. అందరూ ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక పేరు మిగిలిపోయింది, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్, రాజు సరిత, శివ శరణ్య, సురేష్ రుక్మిణి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నల్గొండ జిల్లా నుండి హంసిక కూడా రైట్ ఆన్సర్ చేశారు. ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించేశారో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి షో టైం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:59 దాటి 30 సెకండ్లు అయింది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే తిరిగి 2:15 శక్తిశీలలో కద్దాం. అంతవరకు వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

2:26 దాటి 36 సెకండ్లైంది. శక్తిశీలి వింటున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు ఇది చెయ్యలేరు అనే మాట వినిపించేది, కానీ ఇప్పుడు అమ్మాయిలు అసాధ్యాన్ని సైతం సాధ్యం చేస్తున్నారు అని గర్వంగా చెప్పుకొని రోజులొచ్చేసాయి. ఆకాశాన్ని తాకాలంటే రెక్కలు ఉండాల్సిన అవసరం లేదు, ధైర్యం ఉంటే చాలు. ఒక అమ్మాయి కళ ఎలా దేశ చరిత్రలో నిలిచిపోయిందో చెప్పే అద్భుత గాథ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ. మంచుతో కప్పుకున్న పర్వతాలు, గడ్డకట్టే చెలి, సరిహద్దుల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే సైన్యం, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక మహిళా అధికారి యుద్ధ హెలికాప్టర్ను ధైర్యంగా నడుపుతోంది. వింటుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి కదా. మరి ఆ అమ్మాయి ఎవరో కాదు, భారత సైన్యంలో రుద్ర అనే యుద్ధ హెలికాప్టర్లు నడిపిన తొలి మహిళా పైలట్ కెప్టెన్ హన్సజా శర్మ. వీరి గురించి ఇంకా చెప్తాను. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ us.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

అధునాతన రుద్ర సాయుధ హెలికాప్టర్ను నడపడానికి అర్హత సాధించిన భారత సైన్యంలోని మొట్టమొదటి మహిళా పైలట్గా కెప్టెన్ హన్స్దా శర్మ గురించి మాట్లాడుకుంటున్నాను.

ఇవాళ్టి శక్తి శిలిలో. జమ్మూ ప్రాంతానికి చెందిన యువతి చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కలలు కనేదట. దేశానికి సేవ చేయాలి అనే అసాధారణ కళ ఆమె మనసులో ఉండింది. అందరూ కలలు కంటారు, కానీ కొందరే ఆ కలల కోసం పగలు రాత్రి కష్టపడతారు, ఆ కలలను సాధికారత సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు శర్మగారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆమె సాధించిన ఈ ఘనత భారత సాయుధ దళాలకు ఇంకా రక్షణ సేవల్లో మహిళా సాధికారతకు ఒక గర్వకారణమై స్ఫూర్తిదాయకంగా ఘట్టంగా నిలిచింది. 1998 మార్చి 9న జమ్మూలో జన్మించిన కెప్టెన్ హంసదాస్ శర్మ బార్నాయ్లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్యను స్టార్ట్ చేశారు. జమ్మూలోని పెరేడ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భారత సైన్యంలో ఎంపిక కావడానికి ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగంలో చేరారు. ఆమె విజయం ప్రస్థానం అంత సులభం కానే కాలేదు. ఆ వివరాలేంటో చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

జమ్మూకు చెందిన కెప్టెన్ హన్సజా శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే తన విజయ ప్రస్థానం అంత సులభం కాలేదు అని చెప్పాను ఇందాకల. ఎంపిక ప్రక్రియలో ఆమె మొట్టమొదటి తాత్కాలిక టెస్టులో తిరస్కరణకు ఎదురైంది. అయితే ఆమె పట్టుదల వీడని విక్రమార్కుడిలా కేవలం 15 రోజుల్లోనే 3 గంటల పాటు ఒక శస్త్రచికిత్స చేయించుకొని వైద్య అవసరాలు పూర్తి చేసుకుని ఆలివ్ గ్రీన్ రంగు దుస్తుల్లో గర్వంగా భారత సైన్యంలో చేరింది. నాసిక్లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో కెప్టెన్ శర్మ శిక్షణ ప్రారంభం ఒక హిస్టరీ. తన కోర్సులో అగ్రస్థానంలో నిలిచి ప్రతిష్టాత్మకమైన సిల్వర్ చీతా ట్రోఫీని అందుకున్నారు. అందుకున్న వారిలో తొలి మహిళా అధికారి కూడా శర్మగారే. ఈ మైలురాయి తనకు భారత సైనిక విమాన చరిత్రలో ఒక మార్గదర్శకురాలిగా నిలిచింది. మరిన్ని విషయాలు చెప్తాను. మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: హంసజా శర్మ గారి సక్సెస్ స్టోరీ తెలుసుకుంటున్నా మీ వాళ్ళ శక్తిశీలిలో. 2026 అంటే ఈ సంవత్సరం ఆర్మీ డే పరేడ్ సందర్భంగా హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శిస్తూ 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్లకు నాయకత్వం వహించారు శర్మగారు. ఆమె ప్రదర్శన యుద్ధరంగంలోని కీలక పాత్రలలో మహిళా అధికారుల పెరుగుతున్న బలాన్ని చాటింది. తన విజయం తన కుటుంబం నేర్పిన క్రమశిక్షణ, కృషి, పట్టుదల వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. కెప్టెన్ హంసదాస్ శర్మ స్ఫూర్తిదాయక ప్రస్థానం భారత రక్షణ దళాలలో మహిళా సాధికారత, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. తను సాధించిన విజయాలు దేశ యువతను గొప్ప కలలు కనడానికి, గౌరవప్రదంగా భారతదేశానికి సేవ చేయడానికి నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఇలాంటి స్టోరీస్ ఉంటున్నప్పుడు అనిపిస్తుంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ జెండర్ అనేది ఒక జస్ట్ చేంజ్ అంతే. అది మెన్ అయ్యుండొచ్చు, ఉమెన్ అయ్యుండొచ్చు, బట్ ఉమెన్ సాధించాలి అంటే ఏదైనా ఖచ్చితంగా చిన్న సపోర్ట్ మాత్రమే అవసరం. సంకల్పం గట్టిదైతే ఎటువంటి దానినైనా ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయొచ్చు అనేది మనకు కెప్టెన్ హంసదాస్ శర్మ గారి సక్సెస్ స్టోరీలో తెలుసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి శక్తిశీలి, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలా నుంచి సంపూర్ణ వినోదం.

అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

గ్రీన్ హౌస్ వాయువులు భారీగా విడుదలవుతున్నాయి. వాటిలో 30% చెట్లు, మరో 30% సముద్రాలు గ్రహిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే దేశాలన్నీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా పెంచాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని తగ్గించి జల, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తులను పెంచాలి. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా అవగాహన కల్పించాలి, ప్రోత్సహించాలి. పరిశ్రమలు వ్యర్థాలు శుద్ధి చేసిన తర్వాతే విడుదల చేసేలా నిఘాను పటిష్టించాలి. ప్రభుత్వాలు వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. వారి భాగస్వామ్యంతోనే భూతాపాన్ని కట్టడి చేయడం వీలవుతుంది. ఎక్కడో చదివాను, సముద్రం ఎంత గొప్పదంటే సముద్రం అంతా అన్నాడు వాల్మీకి మహర్షి. కాదు కూడదు అంటే జీవితం అంతా. అవును, సముద్రానికి జీవితానికి కొంత సారూప్యత ఉంది. జీవితం ఎంత గంభీరమైందో, క్లిష్టమైందో, ఆహ్లాదమైందో సాగరం కూడా అంతే. సముద్రం అపురూపం, అనంతం, అద్భుతం. కష్టానికి పట్టుదలకు ఫలితాన్ని ముట్టచెబుతుంది. కష్టపడిన వారికి ఆహారాన్ని ఇస్తుంది. ఇంకాస్త లోనికి వెళ్ళి

0: పేరు రావడం అనేటువంటిది జరిగింది.
1: అవునండి.
0: అయితే మరి ఈ రైతులు ఈ వ్యాధి వచ్చినప్పుడు కానీ ఈ రోగం వచ్చినప్పుడు కానీ ఆ రోగాన్ని ఎలా గుర్తించాలంట?
1: సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏమవుతుందంటే ఈ రోగం తీవ్రత పెరిగే కొద్దీ లక్షణాల్లో బహిర్గతం అవుతాయి. అదే గనక ఒకవేళ రైతుకి ఈ రోగం పైన అవగాహన ఉండి కొట్టంలో గనక దోమల బెడద ఎక్కువగా ఉంది అన్న అవగాహన ఉంటే ఏమాత్రం చిన్నపాటి చేంజెస్ మనకి గొర్రెల్లో కనిపించినప్పుడు, అంటే తినడం ఆపేయడము, జ్వరం రావడము, కుంటడము, నోట్లో కొంచెం కొంచెంగా పుండ్లు ఏర్పడడం లాంటి లక్షణాలు తొలి దశలోనే కనుక్కున్నట్టయితే రైతు వెంటనే అటువంటి గొర్రెలను వేరు చేసి వాటికి చికిత్స